0: నన్ మెల్లగ మూడు మళ్ళను తాసుటూ నకియే దుష్మన్ చాచు ఖుదా దే చేఖ్ పల్ ఆగ చాచు ఖబర ఖుది సనేజ్ దే వనిష్మా దాసిది తాల ద సవాల్ నరాజి కనా జవాబ్ మశామిల ఉఖయా అలా అలా దాది చాతవి తన సమీ సోనియా మంగ వాద కర్దా ఖాఖే నే యరీ కి మెసేజ్ న కై
1: జమా బల్ మెసేజ్ ఉగోరా ఓమే కతా
0: అస్సలాము అలైకుం
2: السلام
0: علیکم وعلیکم السلام گرانا بخیر علی